అగ్రణిః పాతు శిరోదేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధం

పాతదినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వక్ష సన్నిభం సర్వ రోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్రాజ్య పదవీం లభే.

శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ మమ చిత్తి పారాంధ్ర జపే వినియోగాః అథ కరణ్యాసః ఓం రాం అనుష్టాభ్యాం నమః ఓం హ్రీం కరజనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం హ్రీం అనామికాభ్యాం నమః ఓం రాం కనిష్ఠికాభ్యాం నమః ఓం రాః కరతరకరపిష్టాభ్యాం నమః అథ అంగన్యాసః ఓం రాం హృదయాయ నమః ఓం హ్రీం శిరసే స్వాహ ఓం రూం శిఖాయై వషట ఓం హ్రీం కవచాయ హుం ఓం రాం నేత్రత్రయాయ వషట ఓం రాః అస్త్రాయ పట అథ ధ్యానం వామేకరే వైరవహం వహం తం శైలం పరిశృంఖలమాలయాఖ్యం దధానమాఖ్యామాత సువర్ణతరణం భజీజ్వరత్కుండలమాంజనేయం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రణయ కాలానర ప్రభాజ్వలత్కృతాపవస్త్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్ష రాక్షస గ్రహ బంధనాయ భూత గ్రహ ప్రేత గ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాప్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం హ్రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్ మార్దయ మార్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ భగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ ఓం రాం హ్రీం క్లీం క్లీం క్లీం రాహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర హోం ఫట్ స్వాహ ఏకాదశ శతవారం జపిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మారా

శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవ

అగ్రిణిః పాతు శిరోదేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్క

శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ మమాచితి సారాంద్ర జపే వినియోగాః అదకరణ్యాసః ఓం రామ్ నముష్టాభ్యాం నమః ఓం రీం గర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్టికాభ్యాం నమః ఓం రః కరతరకరపిష్టాభ్యాం నమః అద అంగన్యాసః ఓం రామ్ హృదయాయ నమః ఓం రీం శిరసే స్వాహ ఓం రౌం శిఖాయై వసుత ఓం రైం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వసుత ఓం రాహ అస్త్రాయ పట అద ధ్యానం వామే కరే వైరవహం వహం తం శైలం పరిశ్రీంఖరమాలయాఖ్యం దధానమాఖ్యామాత సువర్ణకరణం భజే జ్వరత్కుండలమాంజనేయం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రణయ కాలానల ప్రభాజ్వలత్కృతాపవస్త్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్ష రాక్షస గ్రహ బంధనాయ భూత గ్రహ ప్రేత గ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాప్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం రీం క్లీం శ్రీం సర్వాన్ ఆకర్షయ ఆకర్షయ శత్రూన్ మార్దయ మార్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయ మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మీ కురు కురు స్వాహ ఓం రాం రీం క్లీం క్లీం క్లీం రాహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మీ కురు కురు హర హర హోం ఫట్ స్వాహ ఏకాదశ శతవారం జపిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మారా

మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతి మధురం వచనం మధురం చరితం మధురం వసనం మధురం మధురం చరితం మధురం భ్రమితం మధురం మధురాధి